0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: 94, 95.6, 98.2 megahertz. Me, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
3: Toli Ragalu. Toli Ragalu.
4: శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. ప్రతి సోమవారం నాడు లాగా ఈ సోమవారం నాడు కూడా నేను మీ కృతజ్ఞతను మీ సేవలో రాబోయే కంట కోసం. అయితే ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని, మంచి వైబ్స్తో కూడి ఉన్నారని, ఎనర్జెటిక్గా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము. భక్తిభావాలతో పాటు మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం కూడా సిద్ధంగా ఉన్నాం. స్టూడియోలోనే మిమ్మల్ని రంజింప చేయడానికి స్పైసింగ్ అప్ మీ ఉదయపు వేళ రైట్ హియర్ రేడియో మనోరంజన్ పైన తొలి రాగాలు యొక్క కార్యక్రమం.

హే సంగీత రసికులారా, మీరిప్పుడు ప్రేక్షించిస్తున్నారైతే గుర్తించుకోండి, దాదాపు 5 నిమిషాల నుంచి మనం మొదలు పెట్టిన నీటి కార్యక్రమం యు ఆర్ ట్యూనింగ్ టు ద రైట్ ఛానల్. శుభోదయం వరీషస్. ఇంకా మీరు వింటున్నారు తొలి రాగాలు యొక్క కార్యక్రమం.

అవునండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎవరెవరు మనము జాయిన్ చేయలేదు ఇంకా కమ్ జాయిన్ అయ్యే సతి త్వరలో. ఇట్స్ ఆల్ హ్యాపీనింగ్ ఆన్ 94.5, 96.2 MHz పైన బి కృతికతో పాటు ఇంకా అదే చిరునవ్వు అదే ఉత్సాహంతో కూడి ఉన్నాం ఇక్కడ ప్రతిరోజు మిమ్మల్ని కలవడానికి. అటువంటి బంగార అవకాశం దొరికితే మనకు సౌభాగ్యమే సౌభాగ్యం. మిమ్మల్ని రంజింపచేయడానికి మన సంగీతంతో రేడియో మనోరంజన్ పైన.

ఏ సంగీత రసికులారా, ఉదయపు వేళని నన్ను కొంటున్నాను, మీ అల్పాహారం తీసుకుంటున్నారు, అయితే మీ పక్కనే ఒక వేడి టీ ఉంది, గబగబ గ్రాప్ చేస్తున్నారు, ఎందుకంటే పనికి వెళ్ళాలి, పిల్లలను చూడాలి, ఈ పీరియడ్స్ ఈ కాలంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అయితే పరీక్షలు రాస్తున్నారు అందరూ. అయితే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్. ఈ కొత్త రోజు కొత్త ఆశల కోసం, కొత్త చిరునవ్వు కోసం, ఆఫ్ కోర్స్ కీప్ స్మైలింగ్ అవుట్ దేర్.

ఏ సంగీత రసికులారా, మనం చలికాలంలో శుభాడుగు వేసిన ఎందుకంటే రోజు చాలా చలిగా ఉంటుంది. ఇట్స్ వెరీ వెరీ కోల్డ్. సో అంటే మీరందరికీ కోల్డ్ కూడా రావచ్చు. అంటే జింజర్ మీ టీని వేయాలి ప్రతిరోజు, ఎందుకంటే జింజర్ మన ఆరోగ్యం కోసం అత్యంత అవసరం. మన ఆరోగ్యం యొక్క ఏం చెప్పాలి, మీ థ్రోట్ కోసం, మీ నోజ్ కోసం, అంటే మీ గొంతు కోసం, మీ నోటి కోసం, మీ ముక్కు కోసం, మీ కళ్ళు కోసం, మీ ఓవరాల్ మానసిక ఆరోగ్యం కోసం చాలా చాలా బాగుంది.

హే సంగీత రసికులారా, ఇప్పుడు సమయం చూపిస్తున్నది ఒక చిన్ని ఆలోచన. ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం చెబుతూ ఉంటున్నాం ఆలోచనలు. నేటి కార్యక్రమం నేను మీకోసం ఒక చిన్ని ఆలోచన షేర్ చేస్తాను.

మీరు సిద్ధంగా ఉన్నారైతే వినండి. అయితే రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపమే అయినా శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం. అయితే కీప్ బీయింగ్ గుడ్ అవుట్ దేర్. ఈ రాబోయే పాట విశేషంగా డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ యు అవుట్ దేర్.

ఏ సంగీత రసికులారా, రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు, ఇంకా తొలి రాగాలు విన్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. టు ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్ బిగ్ థ్యాంక్ యూ. ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాం టు ఆల్ మై బ్యూటిఫుల్ లిసనర్స్.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే శ్రోతలు, జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం.

అవునండి శ్రోతల దౌర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. లివింగ్ యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఏంటటితో మీ కృతజ్ఞతకి సెలవు ఇవ్వండి. దేవుడి కృప వల్ల ఇంకో కార్యక్రమంలో కలుసుకుంటున్నాం. ఇంకా నమస్కారం, బాయ్, టేక్ కేర్.